గాలా తందానా ఏ రేషమి బాలా తందానా ఏ సోలా సాలా తందానా ఐ తేరే ఖయాలా తందానా ఏ గోరే గాలా తందానా ఏ రేషమి బాలా తందానా ఏ సోలా సాలా తందానా ఐ తేరే ఖయాలా తందానా హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై हम काले हैं तो क्या हुआ दिल वाले हैं हम तेरे तेरे तेरे चाहने वाले हैं हम काले हैं तो क्या